ప్రళత్తల జగత్తు పట్టోరు పట్టోరు వాసిస్తాని జగత్ జగత్ మాగేస్తున్నారు ప్రళత్తల ఈ కిల అర్జున శ్రభావు యో అర్జున విజయో అర్జున శ్రభావు కుకురు దోష ముఖ దోష పులు ముఖరాయి దోష ముఖ నరలు పుత్పాతి పోచుని వం పోచుని దోష ముఖ పోచుని దోష ముఖ పోచుని దేవి ది చిత్రవాతి తాలు చాజిము వం టాప్ మన గ్లం కుకు ఓ షిత్ తా సెపత్ పటంగ జాంగము పటత్ శిరా కమలట కంబుంగ్ కమలుండుంగ్ ఓరుంగ్ కట్టాతి కర్వాణి చిత్రవాతి దోషము కోషిత్తాతి కర్వాణి చిత్రవాతి వౌతమాంకన దోషముఖ దశర్ పంచ దోషముఖ కు హంకోరు అంబక్ చురిక వాత చండోల పుతి మూర్ఖ ఓం దుర్గ మాంగం సోక్ష దశముఖ బతి సాపర్ణింగ దత్త అర్జున విజయ అర్జున శ్రభావు అర్జున విజయ తోప అగనిపున్ మన్నం మన్నప్ మన్నప్ ఎనస్ మన్నప్ పన్నింగ్ మాంది శబ్దాని మాంది పుంగుచాపి మాంది స్వరాని యో మాంది పరిభావాని దశముఖ బతన్ సాపర్ dosomuko nyandak limpung limpung tinggalane donorojo ingkang dipun agem prakempo tubrikso ingkang sampun sedo sak menika dipun agem kan dosomuko arjuna wibo ya arjuna sosro bautis pun sepet limpung dosomuko melesat keng aribawane wong topo tiba ngarepe Bambang Sumantri wonten ing alun-alun Maospati.